0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి రాధికా శ్రీనివాసన్ వయలిన్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ముందుగా వినండి సరస సామదాన, కాపీ నారాయణి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
2: Listen to a Carnatic classical violin concert by Srimati Radhika Srinivasan. She is accompanied on mridangam by Sri Nemani Somayajulu. Srimati Radhika begins her concert with a composition of Tyagaraja Swami, Sarasa Samadana, in Rag Kapi Narayani, set to Aditaal.

0: నమ్మి వచ్చిన కళ్యాణి రాగం రూపకతాళం త్యాగరాజస్వామి కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి, నమ్మి వచ్చిన ఎన్ రా కళ్యాణి సెట్టు రూపకతాళం.

0: ఇప్పుడు వినండి బేహాగ్ రాగంలో అన్నమాచార కీర్తన నారాయణతే ఆదితాళం.
1: శ్రీమతి రాధిక కంటిన్యూస్ హిస్ కాన్సర్ట్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య నారాయణతే ఇన్ రాగ్ బేహాగ్ సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి దేవి బ్రోవ సమయమిదే, చింతామణి రాగంలో శ్యామశాస్త్రి కృతి ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి, దేవి బ్రోవ సమయమిదే ఇన్ రాగ్ చింతామణి సెట్ టు ఆదితాళ్.

0: రాగరత్న మాలిక చే రీతిగౌళ రాగం రూపకతాళం త్యాగరాజస్వామి కృతి
1: శ్రీమతి రాధిక కంటిన్యూస్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి రాగరత్న మాలిక చే ఎన్ రాగ్ రీతిగౌళ సెట్టు రూపక్తాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ఖమాస్ రాగంలో తిల్లానా ఆదితాళం, లాల్గుడి జి జయరామన్ రచన.
1: శ్రీమతి రాధిక కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఎ తిల్లానా ఆఫ్ లాల్గుడి జి జయరామన్ ఇన్ రాగ్ ఖమాస్ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి రాధికా శ్రీనివాసన్ వయలిన్ వాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డి శేషాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యూ ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయలిన్ కాన్సర్ట్ బై శ్రీమతి రాధికా శ్రీనివాసన్. She was accompanied on mridangam by Shri D. Seshachari. This program was contributed by
2: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be enjoying vocal recital by Sri Garimalla Balakrishna Prasad, supported on violin by Srimati B.V. Durga Bhavani and on mridangam by Sri B.V.S. Prasad.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బివి దుర్గా భవాని, మృదంగం శ్రీ బివిఎస్ ప్రసాద్.
1: ఫస్ట్ యుల్ బి ఎంజాయింగ్ ఏ అన్నమాచార్య కీర్తన, నమిత దేవం భజే, ఇంద్రాగ్ హంసధ్వని, సెట్టు ఖండచాపుతాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా నమిత దేవం భజే, హంసధ్వని రాగం, ఖండచాపుతాళం, అన్నమాచార్య కీర్తన వింటారు.

0: You're listening to Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music program, you're enjoying vocal recital by Sri Garimalla Balakrishna Prasad, supported on violin by Srimati B.V. Durga Bhavani and on mridangam by Sri B.V.S. Prasad.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి గానం వింటున్నారు. వాద్య సహకారం వైలిన్ శ్రీమతి బివి దుర్గా భవాని, మృదంగం శ్రీ బివిఎస్ ప్రసాద్.
0: కంక్లూడింగ్ హిజ్ రిసైటల్ శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ నౌ ప్రెజెంట్స్ ఏ అన్నమాచార్య కీర్తన అలర చంచలమైన ఇన్ రాగ్ రాగమాలిక సెట్టు ఖండచాపుతాళ్.
1: కార్యక్రమంలో చివరిగా అలర చంచలమైన రాగమాలిక రాగం ఖండచాపుతాళం అన్నమాచార్య కీర్తన వింటారు.

0: యు హావ్ ఎంజాయ్డ్ అన్నమాచార్య కీర్తన అలర చంచలమైన ఇన్రాగ్ రాగమాలిక సెట్టు ఖండచాపుతాళ్.
1: మీరింతవరకు అలర చంచలమైన

0: అంగమాలిక రాగం, ఖండచాపుతాళం, అన్నమాచార్య కీర్తన విన్నారు.
1: రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు హావ్ ఎంజాయిడ్ వోకల్ రిసైటల్ బై శ్రీ గరిమళ్ల బాలకృష్ణ ప్రసాద్, సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీమతి బివి దుర్గాభవాని అండ్ ఆన్ మృదంగం బై శ్రీ బివిఎస్ ప్రసాద్. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ